0: మ్యా గడింగ్ ఫతి ఫస్ గడి తిరీస్ మీ దివే రాజ్యగాడు
1: అల్గుణమెంగె ప్రోగ్రామ్ తం హమ్ జిఫావా గొతుం దెంగెనస్తేని కీరిత్ కురాన్ గ దివే తర్జమా కీరిత్ కురాన్ గ దివే తర్జమా మేదుగెనస్తేని సూరతుల్ ఆదియాత్ ఫషాగిన్ ఎసూర నిమ్మ సూరతుల్ గారియా ఫషాగిన్ ఎసూర నిమ్మ సూరతు తకాసుర్ ఫషాగిన్ ఎసూర నిమ్మ సూరతుల్ అసురు ఫషాగిన్ ఎసూర నిమ్మ సూరతుల్ హుమజా ఫషాగిన్ ఎసూర నిమ్మ సూరతుల్ ఫీల్ ఫషాగిన్ ఎసూర నిమ్మ సూరత్ ఖురైష్ ఫషాగిన్ ఎసూర నిమ్మ సూరతుల్ మాఊన్ ఫషాగిన్ ఎసూర నిమ్మ సూరతుల్ కౌసర్ ఫషాగిన్ ఎసూర నిమ్మ సూరతుల్ కాఫిరూన్ ఫషాగిన్ ఎసూర నిమ్మ సూరతు నస్రు ఫషాగిన్ ఎసూర నిమ్మ సూరతుల్ మసద్ ఫషాగిన్ ఎసూర నిమ్మ సూరతుల్ ఇఖ్లాస్ ఫషాగిన్ ఎసూర నిమ్మ సూరతుల్ ఫలక్ ఫషాగిన్ ఎసూర నిమ్మ సూరతు నాస్ ఫషాగిన్ ఎసూరతు హవన ఆయతుగ నియల అదే సూరతుగ నియల తర్జమా విదాళ దివ్వాఫవణి డాక్టర్ మొహమ్మద్ హనీఫ్.
2: بسم الله الرحمن الرحيم
3: رحمن وانت رحيم وانت الله باسم فرم فشاغن
2: والعاديات ضبحا
3: نيواغ ادو ايوام حرك الدعاء استغند غمي
2: فالموريات قدحا
3: అది ఫియవర్తకుం అలిఫాం ఖడముం దువా అస్తగ్గందివమే
2: కల్ ముగీరాతి సుబహా
3: అది ఫతిహుగె వగుతుగా హమలదే అస్తగ్గందివమే
2: ఫఅసర్న బిహీ నఖఅ
3: ఫహే ఏ అస్త ఏ వగుతు హిరఫుస్ బుర్వాలే
2: ఫవసతన బిహీ జమ్అ
3: ఫహే ఏ అస్తంగ్ ఏ హిరఫుస్ తౌగె తెరేగా దుష్మనుంగె బ్యాగండుగె మెద వదగనే
2: ఇన్నల్ ఇన్సాన లిరబ్బిహి లకనూద్
3: హమ కశ్వరుం ఇన్సానాయి ఏనాగె వెరి రస్కలాంగె హరామ్ కోరుం బొడుమీకే
2: వ ఇన్నహు అలా దాలిక లషహీద్
3: అది హమ కశ్వరుం ఏ ఇన్సానాయి ఏకముగ మచ్చం హేకివెరియకు కం కశవరే
2: వఇన్నహు లిహుబ్బిల్ ఖైర్ లషదీద్
3: అది హమ కశవరుం ఏ ఇన్సానాయి ముదల లోబి కురుం గద మీహ కం కశవరే

కవ్వలు తగ్గావా తకతి నెరే ఉఖాలవ్వా హిందు, అది హిత్తవుగావా సిర్రు తం ఎక్కువ ఫాడు కురవ్వా హిందు, ఫహె ఇన్సానా ఎకంతన్ను దన్ననీ హెయ్యే.

కవ్వలతో గావా తకతి నెరే ఉఖాలవ్వా హిందు అది హిత్తవు గావా సిర్రుతం ఎక్కువ ఫాళు కురవ్వా హిందు ఫహె ఇన్సానా ఎకంత నుదన్ననీ హెయ్యే.

0: మీ ఆరు గడింగ్ హవీరు హత్తరు గడి సాలిస్ ఫస్ట్ మినిట్ మీ దివే రాజ్ చేకాడు మీ గడిగా ఆల్గొండ మేము గణిస్తేని కూడా కుదింగి బగేచామి ప్రోగ్రామ్ మీ ఆల్గొండ మేము కుడింగి గణిస్తే ఫో ప్రోగ్రామే
1: బగీచా.

0: திமாவி சாருக்கு போட்டு மாவடியோ
1: మషకవ్వ లాహికెన్ తి బండార బుడుమిదిలిగస్.